0: 819 किलोहर्ट्ज़, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस
1: सौंदर्य लहरी, सौंदर्य लहरी। శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారం. ప్రస్తుతం మీరు వింటున్నది మీ సౌందర్య లహరి అనే తెలుగు ప్రసారం. మీ చెల్లమ్మ గిరిశాలినితో. మన జీవితంలో నిజమైన సౌందర్యం కేవలం రూపంలోనే కాదు, మంచి మనస్సుల్లో, ప్రశాంతమైన ఆలోచనల్లో, మనం ఇతరులకు పంచే ప్రేమలో కూడా ఉంటుంది. ఈరోజు మన కార్యక్రమంలో చక్కని పాటలతో పాటు భక్తి, ఆరోగ్యం, మనశ్శాంతి గురించి కొన్ని మంచి విషయాలు కూడా పంచుదాము. అయితే వింటూ ఉండండి.

శ్రోతలు, త్వరలోనే మనం భక్తి శ్రద్ధలతో వినాయక చవితిని జరుపుకోబోతున్నాం. ఏ శుభకార్యం ప్రారంభించినా ముందుగా గణపతిని స్మరించడం మన సంప్రదాయం.

విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిని పూజించడమే కాకుండా ఆయన రూపం నుంచి మనం కొన్ని మంచి విషయాలు కూడా నేర్చుకోవచ్చు. పెద్ద చెవులు ఇతరుల మాటలను ఓపికగా వినాలని, చిన్న చిన్న కళ్ళు లక్ష్యంపై దృష్టి పెట్టాలని, పెద్ద తల విశాలంగా ఆలోచించాలని గుర్తు చేస్తాయి. ఈ వినాయక చవితికి మన ఇంటిని మాత్రమే కాదు, మన ఆలోచనలను కూడా అందంగా ప్రశాంతంగా చేసుకుందాం.

అందం గురించి మాట్లాడేటప్పుడు ఆరోగ్యాన్ని ఎలా మార్చిపోగలం అనే ప్రశ్న మనసులో వస్తున్నది. రోజంతా ఎన్నో పనులు, ఎన్నో బాధ్యతలు, కానీ వాటి మధ్య మన శరీరానికి కూడా కొంచెం సమయం ఇవ్వాలి. సరిపడ నీరు తాగాలి, తాజా పళ్ళు కూరగాయలు తీసుకోవడం, కొద్దిసేపు నడవడం, సమయానికి నిద్రపోవడం, ఇవన్నీ చిన్న విషయాల్లా అనిపించినా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

శ్రోతలు, ఇంతటితో నేటి సౌందర్య లహరి అనే ప్రసారం పూర్తి అవుతున్నది. మమ్మల్ని వినడానికి అనేక ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. ఇక మీ చెల్లమ్మ గిరిశాలినికి సెలవు ఇవ్వండి. ధన్యవాదాలు, నమస్కారాలు, శుభదినం.

0: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక.
1: నమస్కారం. పాటలు మారుతాయి, తరాలు మారుతాయి, కానీ కొన్ని స్వరాలు మాత్రం కాలాన్ని దాటి మనతోనే ప్రయాణిస్తాయి.

ఈరోజు మనకు పాట వినాలంటే ఒక్క బటన్ చాలు. కానీ ఒకప్పుడు రేడియో ముందు కూర్చొని మనకు ఇష్టమైన పాట ఎప్పుడు వస్తుందా అని చూడాలని అనిపించేది. పాట మొదలవగానే ఇంట్లో ఎవరు శబ్దం పెంచు అని చెప్పడం, పాట పూర్తయ్యే లోపు ఎవరైనా వచ్చి ఛానల్ మార్చకుండా కాపాడుకోవడం, ఆ రోజుల్లో పాట వినడం కూడా ఒక చిన్న వేడుక.

తెలుగు సినిమా సంగీత చరిత్రలు కొన్ని స్వరాలు కేవలం గాత్రలు కావు, అవి ఒక యుగానికి గుర్తు. అలాంటి స్వరాల్లో ముందుగా గుర్తొచ్చే పేరు

0: మిత్రులారా ఆశిస్తున్నాం నేటి ప్రసారం మీకు చాలా బాగా మెచ్చింది. ఇక మీ వర్షకు సెలవు ఇవ్వాలి. నమస్కారములు, శుభరాత్రి.
1: 819 కిలోహెర్ట్జ్, ఇది హే రేడియో మారిషస్. రేడియో మారిషస్.
2: రజనీ గంధా, ద రోజ్ రాత్రి రేడియో మారిషస్ వర్ రజనీ గంధా.
3: नमस्कार श्रोतृ शिरी सोबत आपण आहात रेडिओ मॉरिशसवर रजनीगंधा कार्यक्रमात. मी तुमच्या अगदी मनापासून स्वागत करतो. श्रोतृ, काही दिवसात गणेशोत्सव सुरुवात होणार आहे. सगळीकडे भक्तिमय वातावरण आहे, तेव्हा अशा या भक्तिमय वातावरणात एका गणेश गीताने कार्यक्रमाची सुरुवात करूया. ऐकूया पहिलं गाणं जावेद अली यांच्या आवाजात.